గృణిః పాతు శిరోదేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః జిహ్వ